0: నన్ను జనకు అయ్యం భగా అంటు పుచ్చుతారా.
1: కుయోదర్ సింగ్ కూడా ఒప్పాలి వచ్చుకుంటా ఒట్టి కొమ్మకలకో
2: a jokkon mi ngi nonu ñaanal nak mom ak serigne khadim gueye muy tagg cheikh modou mustapha kerem nan seeti cheikhou na mañ mo wax ci mamam a jokk